0: ఈ కిరీక్షణ తమదే బాణుగ మాత శరీర తింపల్ నో నోబల అఫేతగవత సౌడి బాకుండా సినిమా పూజ భక్తి నిపిసను.
1: Ovintis, nei mak informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori ekipa nebe servisu, hato brigadu wain, i adeus.